శ్రుతమని సుర్జంతి భక్తి రోగార్జక్రమ వందన 102.6 FM ఆకాశవాణి రౌర్కెలా కేంద్రరు కార్యక్రమరి శుణుచంతి దుల్లమణి కందారుక రాచనారు కంఠశిల్పి ప్రణతి మిశ్రా.

0: శ్రోతాంధ్యు ప్రచారకులు భక్తి ఇతర కార్యక్రమ వందన ఆకాశవాణి రౌర్కెలా 102.6 FM ప్రచారక రోజు శ్రీరామచరిత మానసర 156వ భాగ.
1: ఎపిసోడ్ నంబర్ 156.

శ్రోతాంధు కార్యక్రమ రేత్తర సునీబా జావేద్ అక్తర్ ఇంకా రచయినారు సంగీత దీచంతి శంకర్ ఎహ్సాన్ లాయ్ గీతటిరే కంఠదాన కరిచంతి సాధనా సరిగం కథ చిత్ర క్యూ హో గయా నా